0: ಕಿತ್ತಗುಗೆ ಮಾಮಿಲಾಮಿಲಿ.
1: మీ దివ్యరాజ గడు మిగడిగా అరుగుణమే కొరియా మీ కింద నీ హిత్తవుగే మామలామిది మీ ప్రోగ్రామ్ మీదుగా ప్రోగ్రామ్గా అరుగుణమే వాహకద కాలము మీదని కొదిన్న తఫాత్ మసక్కిత్తక హునర్త దస్కొద్దిన్ మా బెల్నెవెరియా కొరి విధానే కందతక గుళేగుతో మీదుగా ప్రోగ్రామ్గా అరుగుణమే నాకు మీ బేరవటాకినవని అర్షా అజ్మత్ జమీల్ అది తవలిమి దారాక మసక్కి కురమా బెఫ్లకమవా రెహంది స్కూల్గే టీచర్ ఐషతియాద దెన్ అరుగుణమేంగే కొదిన్ ఎబ బెల్ని వెరి నాకు వగుత్తం హేద కొరే దెన్ మీ అలాగే తిరగబ తిబే మీ అంగె కుదిన్న ఫిరిహెన్ కుదిన్ వెస్ దేవ్ మీ ఫిరిహెన్ కుదిన్న వెస్ మీ గే తిరగే హుణరత కామి హుగే అమిల్ల కంకం అండి దస్ కుదిన్ మా అడుగున్ మెంగ ఇస్కన్ దేజే దెన్ కి హవర్ కతో అడుగున్ మెంగ తిరగ కినెతో ఫిరిహెన్ కుదిన్న ఏకంకం దస్ కుదిన్ మా బారు అడంజేని షేవ్
2: అదే మహిమ సువాలే మీ దెన్ అడుగున్ మెంగ తిరగ దెన్ mi emminga wa hakena na masbay farataka me gabul kurifa mi onnane den ke koma kanta tame misala ka bala kam gawani na e den angin kudin kam ke na to anghen wedinge kam ke den eke algon men me rajya bili kam ga wes rajya gas kurivas me muliya kon ekang oy goten no e misala ka maswerina bala kam gawani na kaduma ti ga men he de kura ogotaka dosta hoga ke koma kanta tang

0: మిహార్ గడింగ్ బార్ గడి థీ మినిట్ థిరీ సెకండ్ మీ దివ్యరాజ్ చేగాడు
1: ఖబరు గడి
0: బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమ్ అస్సలాము అలైకుమ్ మీ దివ్యరాజ్ గడికి ఖబరు గడి ప్రోగ్రామ్ మీరేకి ప్రోగ్రామ్ ఆకే ఉంటే నా బద్దలు మీకురని అడుగుని ఫాత్మన్ సీనత్ మీరేకి ప్రోగ్రామ్ అడుగుని బదాలా ముహిమ ఖబర్ తగి తెరేగా దౌలతుకి ఆమ మంఫాయట కా హాసిల్ కురం బేనుమా ఇక్తిసోది సియాసతి గెదషుం హింగాణే ముహిమ మషూత రైసుల్ జుమ్హూరియా ఖండైలు బి ఖబరు దివేహి కుంఫనితక హవాల్ కొగ్గెన్ తరక్కీ కుర ఇన్హాస్ హౌసింగ్ యూనిట్ గ మసెక్కే మి హఫ్తా తిరేగా హవాల్ కురమ మసెక్కే కురమున్ దాకమ గెదొరు ఎరకమా బిహే ఉజారాయిన్ విదాలు ఖబరు జపాన్ సర్కారు హదియాకురి ఫెంహిక్కా పంపుత నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అషార రషక హవాల్ కురి ఖబరా ఈరాన్ గె హిలియన్ అమెరికా డాలర్ గె హరుముదా అంబురా ఈరాన హవాల్ కురాణి కమం ఈరాన్ గె రైస్ తుర్కి రైస హవాలాది తుర్కీ వ్లాత్ కే నూహకుం బుని ఖబరా అదివెస్ ఇతురు ఖబర్త ಹುರಿಹಬೆಫುನ ಮರಹಬಾದಣ್ಣಮು ಖಬರ್ತಕ್ಕೆ ತಫ್ಸೀಲಾಯಕು ಕುರಿಯದ್ದಾಣ ದೌಲತ್ಗೆ ಆಮ ಮಂಫಾಯಟಕ ಹಾಸಲ್ ಕುರಂ ಬೇನುಮ ಇಕ್ತಿಸೋದಿ ಸಿಯಾಸತಿಗೆ ದಶುಂ ಹಿಂಗಾಣೆ ಮುಹಿಮ ಮಶ್ರೂತ ರೈಸುಲ್ ಜುಮ್ಹೂರಿಯಾ ಡಾಕ್ಟರ್ ಮೊಹಮ್ಮದ್ ಮುಯಿಸು ಖಂಡಾಳು ವ್ಯಾಫಿ ಮಿ ಕರಾರು ಫತುರೆರ್ಕಂಗೆ ಬೇನುಮಂ ಅದಿ ಆಮು ದಿರಿಯುಳು ಮಬ್ಬೇನುಮ ಇಕಿ ಕಂಕಮಶಾ ದೌಲತ್ಗೆ ಮುಹಿಮು ಖಿದುಮೆ ಫುಳಾಕುರು ಮಬ್ಬೇನುಮ ಬಿಂಗ್ ಹಿಕ್ಕುಮುಗೆ ಗಿನ ಮಶ್ರೂತಕ್ಕೆ ವಣಿ ಹಿಮ

0: بسم الله الرحمن الرحیم. السلام علیکم و رب آجر فاتح کا دم عالم کے پروگرام فشان آدھ تبے فرنا ہے کہ عالم کوری دیار انکا اس عالم ورلڈ کپ کے اترو مچ کا اکیم بدل کوری فرانس آدھ می عراق کورن مچ وکی صاحب کنڈا لیر عالم دن فرتم ہاف نیما فہم ادھ کنڈا لیر ور بڑا موسم گو سگیں اتنا ہم گگرو ما کی گا وسار ور بوکو بہتی وے ایمچ یانی سسپینڈ کو ادیس عالم نہ معلوم لفا وگت گا ایمچ گ دیون ہاف نو فشا ایم نمس میہار میوتی عالم Senegal adi nove badu kura mechuge fashion den tibe fona dannawalin kurim ves me e mechu kole mundiya France mechu kole mundiya Philadelphia stadium Philadelphia ge etana mosong go he enna mes almena mihar me mechu kolen ham jifa me ne molen hen tanaga e New York kolen inge to hem molen tafas de tanen me hem New York City kole mechu almena mihar tibe fona ham gedat mataka tayar ma gendani me mechu ge badu kurani nove adi Senegal nove Senegal da bayalar میں نہ پوائنٹ ٹیبل بیادار میں فننہ نے پوائنٹ ٹیبل گئے نووے سینگال میں گروپ میں آئی گروپ آئی گئے میں چھے گروپ آئی بیادار گا میں ایم کوری گا میں اولنے میں ہم تین پوائنٹ ہو دائیں دے ٹیم ٹیم کی نووے انہ ٹیم کی میں گروپ فرانس ایم وی ما آلمین نا میوگتا بیادارو گا تین پوائنٹ کو میوڑین دیں فرانس میں چو نمیگن دا گوتا کن فرتم ہاف نمیگن دیر ویفا ایک گوتا کن آلمین نا دیں نیگے دیون ہاف نمیگن دیر وانا گوتا اینا میں فرتم ہاف نمیگن دیر ہوتی کوری گا ایک گوتا ہوئے نمیجی فرانس اللی بگن دا نا پوائنٹ دیں آلمین نا دیں میوتی سنگال می عراق دے ٹیم آدیس میوڑین پوائنٹ نو دی بھی میوگتا کولنگ ہم جی فاونی می نووے سنگال میتنوں నోవే మొడవెజ్జియ నోవే తా పాయింట్ లిబేన్ అది మీ సెనగాల్ మొడవెజ్జ సెనగాల్ దా తిన్ పాయింట్ లిబేన్ ఏమే మ్యోతి పాయింట్ టేబుల్ గా ఎగ్గ మీ దన్నవాలి మీ కులం హమ్ జిఫా మేవని అవున్ దెమ్ ఎస్ తిబే ఫన దన్నవాలి మీ మెచ్ కులం హమ్ జిఫా న్యూయార్క్ న్యూ జెర్సీ స్టేడియం గా దెన్ న్యూ జెర్సీ స్టేడియం కి గాగండక మీ అడ్డి హంగాస్ ఎసతే ఫన్సా సెమ్ మీ హున్న జాగో మీ హైబ్రిడ్ దడే హైబ్రిడ్ యావల్ మీ దన్నవాల కమకి మొళింగ్ అనే గుద్రతి వినను గాగండక నోది ఫస్ట్ పర్సెంట్ గుద్రతి విన దెన్ అవునన్న మీ ఆర్టిఫిషియల్ విన కొమ్మసరక బేను కొవన ఫస్ట్ పర్సెంట్ హెమ్ బిగ హైబ్రిడ్ దండే గొత్తు మీ హమ్ జస హమ్ ఉన్నని ఇంతన కొలే గొత్తు మీ అతి హమ్ జే పమ్ యావన్ దన్నవాల్ దెన్ ఎంఎచ్ కొలగె మిహార్ మీ అతి ఫ్రాన్స్ తిన నోవే తిన దెన్ అనే ద టీమ్ మీ అతి పాయింట్ నది మీ వగత అరుణమింగే ఎనలిస్ట్ విదాళు వచ్చేసి అరుణమే కొమ్మసర బయాదాన ఏమి ప్రీ షోగ ఏ ఫిల్మ్ విదాళు వచ్చి ఆడు అహాల పాడమే కురేద్దాం
1: కొంకొక్కళికమాటే బురవేని
2: అదే విదాళు రంగుల వాహక మీ ఎఫ్రికాగ ఎమ్మె సక టాప్ ప్లేయర్ నగాకు వెజ్జామ సెనగోల్ సెరెం హమ గాగన్న హతరే ఫైవ్ బర్ మీకు తెరెం హమ నెగేనే దెన్ మీ మీ మిటీమ బ్యాకమ ఎస్ హమ గిన కులుంతరిన్నకి బ్యాగడొగతే హమ యూరోపియన్ బేస్డ్ ఎక్స్పీరియన్స్ ఉరి అబ హునర్వె కులుంతరిన్ తకే దెన్ నోవే మేము అళాకి అకు వెజ్జామ అనగనే తఫాత్ ద స్టైల్ కమ కులని మీ అనే మీ నోవేకి బాగా గొత్తగ్గ వర డైరెక్ట్ మీ వర ఫిజికల్ అగ్రెసివ్ ఫుట్బాల్ ఎక్కువే మీ ఎఫ్రికా స్టైల్ బలాఫకం గెజ్జియాము సెనుగోలకి ఎఫ్రికన్ స్టైల్గా ఇతరు వర టెక్నికల్ దేహం యాకి హక యూరోపియన్ ఫ్లాగ్ తిరిగి భూ బోల్ పొజిషన్ వేసి అనేక మీ అనే మీ డైరెక్ట్ కొ ఫిజికల్ ఫిజికల్ ఇయర్స్ కూడా బేను వెజ్జకు వెజ్జాము ఏ స్కూలే ఫిబ్రవరి కులం తెరి తక్కి తిబి టీమ్ మీ టీమ్కి
3: యూరోప్ నిస్పెవాహ మా కులబ్ తక్క కులే కులం తెరి గినై ఏమిజ్జ యూరోప్ గహర పాజిటివ్ వరుగద రగలు కంకం హమ గామ సెనగోల్ టీమ్ తెరే గెవ్వెగెన్ ఏ అన్నైరు గో హున్నాని ఏయి వరబ్బడు అడ్వాంటేజ్ కవ్వాని హమ కోచ్ థియో వస్తే అస్తుగ ఏ అడ్వాంటేజ్ కవ్వాని ఎబ్రండి టీమ్ కి తెరేగ ఎహా టాప్ లెవెల్ టీమ్ తౌ గాస్ కులఫతి ఆసతిబే కులం తెరి లాగెన్ టీమ్ హదాలుమకి వర ఫసే కమ కవ్వాని దెంగున్నాని ఏ టీమ్ గే కొంబినేషన్ తక హెచ్చి సద్యం ఎయ్ ఆదే కుళం తెరింగ్ వాహకెన్ను అలూన్ మీద కని మిసాక సదియో మానే కాల కుళం తెరింగ్ కమారా కులిబాలి మీ హమ ఎమ్మె టాప్ లెవెల్ యూరోప్ గో కుళెఫతి బి కుళం తెరింగ్ ఏమి మి కుళం తెరింగ్ లాగెన్ కుళే కమ వన్యాము ఏతి సెటుకొల్ల ఫసేవాని
1: ರಂಗಳು ಮ್ಯಾಟ್ರಿಸ್ ವಾಹ ಕುರಿ ಗೋಲ ಬೇದಿಯಸ್ತದಿ ಎಮ್ಮೆ ಕುರಿಯ ಕುಳೆ ತಿಂಕುಳು ತೆರಣ ಬೇದಿಯಸ್ತ ಮೇ ಅಳ ಮೆಣ್ಣ ಮಿಹಾರ್ ಮಿಫೆಣ್ಣಣಿ ಮಿಗುರುಪಿಗೆ ಫ್ರಾನ್ಸ್ ತದಿ ಇರಾಕ್ ದ ಟೀಮ್ಗೆ ದೇವಣ ಹಾಫ್ ಫಶನ್ ತಯಾರು ಆತ ಮಿಮೆಚು ಅಳ ಮೆಹ ಎಸ್ ಟಿ ವಿಂಗ್ ಎಣಸ್ತೇಣಿ ಮೇಚುಗೆ ಪುರತಮ ಹಾಫ್ ನಿಮ್ಮಣಿ ಏಕೆ ಸುಮಕುಂ ಫ್ರಾನ್ಸ್ ಕುರಿ ಗೋವಿಗೆ ಪುರತಮ ಪುರತಮ ಫಣರ ಮೇಟುಗೆ ತೆರೆಯ ಸಾಧವಣ ಮೇಟುಗೆ ಎಂಬಪ್ಪೆ ಕಾಮಿಯ ಪುರಿ ಗೋದಾಯಕೀಗ ಫ್ರಾನ್ಸ್ ಕುರಿ ಹೋದಿ ಹಮಯಾಕಿಗ ನೋವೆಯ ಸೆಣಗು ವಾದ ಕುರ ಅಮೆಚು ಅಳ ಮೆಹ ಟಿ ವಿ ಎಂಬಂತೇ ಫುಣ್ಣ ವಾಗುತ್ತಂಗೆ ಎಣಸ್ತೇಣಿ ಕುಡು ಕುಡ ಮಿಹಾರ ಹಮ ನೋವೆಯ ಸೆಣಗೋಲ್ ವಾದ ಕುರಾ ಮೆಚ್ಚು ಸ್ಪಷಂ ಮಿ ತಯಾರವಣ ಹೇಗೆ ಮಾಣೇಕಿ ಮೇ ಫ್ರಾನ್ಸ್ ಅದಿ ಇರಾಗ್ ವಾದ ಕುರಾ ಮೆಚ್ಚುಗೆ ದೇವಣ ಹಾಫ ನೋವೆ ಅದಿ ಸೆಣಗೋಲ್ ವಾದ ಕುರಾ ಮೆಚ್ಚುಗೆ ಪುರತಮ ಹಾಫ್ ಹಮ ಎಕು ಎಕೀಗ ಕುರಿಯ ದಾಣಿ ಮಿಸ್ತಾಬು ಅಳಮೆಂಗ್ ಹಮ ನೋವೆ ಅದಿ ಸೆಣಗೋಲ್ ವಾದ ಕುರಾ ಮೆಚ್ಚ ಬದಲ್ ಕುರಿಗ ನಿವರ ಹಮ ಹಮ ದೇಟಿ ಮಿ ಮಮ ವರ ಕುರು ಕುರು ಕೋ ಮಮ ಸಮಯ ಕಣಿಸ್ಕೋಯ
3: ಅಳು ನಿತಂಗರ ನಿ ಹಮ ಮಿ ನೋವೆ ಲೀಡ್ ಕುರಾಣೆ ಪುರತಮ ಹಾಫ್
2: ಅವುಗಳ ಬೋಟಕ ನೋವೆ ಲೀಡ್ ಕುರಾಣೆ
1: ನೋವೆ ಕುಳ ನೋವೆಗೆ ತಫಾತಕ ಮೀರಿ ಮ್ಯಾಗೊಂಡು ಗೊತ್ತಿಗೆ ಹಾಲ್ಯಾಂಡ್ ಕಮ್ಮಿ ಕಸ ನೋವೆ ಅದಿ ಸೆಣಗೋಲ್ ವಾದ ಕುರ ಮೆಚ್ಚು ಗೆಣಸ್ತಿನ ದುಕೊಲ್ ಮೇ ಕುರಿಗ ತಿವೆ ಫುಣ್ಣ ಹಮ ತಿವೆ ಫುಣ್ಣ ಸ್ಕೋ ದಿಮಾ ಕುರ್ಮಿಗೆ ಪುರುಸ್ತಿ ಬೇಕ ಹಂದ ಅಂಕೊದ್ದೆ ಪಿ ಎಸ್ ಎಂ ಎ ಮೆದುವರಿಕೊ ಮೆಚ್ಚುಗೆ ದೇವಣ ಹಾ ಪೆಶುಮ ಹಮೆಯ ಮೆಚ್ಚುಗೆ ಸ್ಕೋ ದಿಮಾ ಕುರಾಣ ಎಪ್ಪರಾತ ಬರೆ ಗಿನ ಪರಾತ ಮೆಚ್ಚುಗೆ ಸ್ಕೋ ದಿಮಾ ಕುರೆ ಉಪ್ಪಿ ಕಮ ಬಾಣಮ ಗುರುವತು ನಸೀಬರಿ ಪರಾತ ಹುವಾಣೆ ನಸೀಬರಿ ಪರಾತಕ ಮೆದುಬೇಣಿ ಈಜಿಪ್ಟ್ಗೆ ಪರಾತ ಮುಷಾಳ ಪ್ರಸ್ತೇಕ ರುಫಿಯಾಗೆ ವೆಚ್ಚ ಫ್ರಾನ್ಸ್ ಅದಿ ಇರಾಗ ವಾದ ಕುರ ಮೆಚ್ಚು ಎಸ್ ಟಿ ವಿಂಗ್ ಮೆಚ್ಚುಗೆ ದೇವಣ ಹಾಫ್ ಅದಿ ಹಮೆಯ ಕೀಗ ನೋವೆ ಸೆಣಗೋ ವಾದ ಕುರ ಮೇಲೆ ಸ್ಕ್ರೀನ್ ಫೆಣ್ಣ ಮೆಚ್ಚು ಟಿ ವಿ ಎಂಬಂತೇ ಫುಣ್ಣ ಫೆಣ್ಣಾಣಿ ನೋವೆ ಅದಿ ಸೆಣಗೋ ವಾದ ಕುರ ಮೆಚ್ಚು ಮೀಸಾಗುತ್ತೆ
0: ಆತ ಬಿಹಾರ ಮೀ ಅಳಮಣ ಫೆಣ್ಣನಿ ಮೀ ಅಣೆ ನೋವೆ ಅದಿ ಸೆನಗಲ್ ಬದಲ್ ಕುರ ಮೆಚ್ಚುಗೆ ಮಂಜರ್ ತ ಎಗೊತ್ತ ಮಿಹಾರ ಎಕ್ಕಲ್ ಅಳಮ ರಸ್ಮಿಯಾತ ಟಕ ತಯ್ಯಾರವೆ ಕುರಿಯದ್ದಾನೆ ಅದು ದೆಮ್ಮೆ ಅಳಮಣ ಅಡುವೆ ಹಿಂಗ ಜೆಂಗೆ ತ ಎಸ್ ಟಿ ವಿನ್ ತಿ ಬಿಹಣ ಫಿನವಡೆ ಅನ್ನವಾಣ ಇರಾಗ ಅದಿ ಫ್ರಾನ್ಸ್ ಬದಲ್ ಕುರ ಮೆಚ್ಚುಗೆ ದೇವನ ಹಾಫ್ ಗ್ಯಾಗಂಡಕ ಮಿ ಮೆಚ್ಚು ಹಮ್ಮ ಫೆಶ್ಮಾ ಇಕು ಹೆಂಗ್ ಎ ಮೆಚ್ಚುಗೆ ದೇವನ ಹಾಫ್ ಸ್ಪರ್ಶ ಆಗುತ್ತ ಮೇತಿ ಹಮ ಜೆ ಹಿಪ ಎನ್ ಎಮ್ ಎಸ್ ಅಳಮೆ ಮಿ ಕುರಿಯ ದ್ಯಾರ್ ಇರಾವ್ ಕುರವಿಯ ಎಮ್ಮೆ ಪಹುಗೆ ಮಾಧು ಮಹತ್ತ ತಿಬ್ಬೆ ಫುಣ ಹಮೆಯ ಗಣೇಶ ದೇವತ ಮಸೇಹಪುರಂ ಗೆಂದಾಣ ರೇಡಿಯೋಗೆ ಆಡುವ ಹೊಂತೆರಿನ ಫ್ರಾನ್ಸ್ ಅದಿ ಇರಾಕ್ ಬದಲ್ ಕುರ ಮೆಚ್ಚುಗೆ ಎಸ್ಕೋ ತಿಬ್ಬೆ ಫುಣ ಅಳಮೆ ಬಿಹಾಸ್ ಎಮ್ಮೆ ಅದ ಹಮ ಕುರು ಗಣೇಶ ದೇವತ ಮಸೇಹಪುರಂ ಎನ್ ಎಮ್ ಎಸ್ ಅಳಮೆಂಗೆ ಮಿ ಅದುಗೆ ಮಿ ಬಗುತ್ಗೆ ಮಿ ಮೆಚ್ಚಕ್ಕಿ ಮಿ ಸೆನಗಾಲ್ ಅದಿ ನೋವೆ ಬದಲ್ ಕುರ ಆಮೆಗೆ ದೆಮ್ಮೆ ಫಾಹ ಕುರ ಬ್ಯಾಫಿ ದೆಮ್ಮೆ ಅಳಮನ ಎಣದಷ್ಟು ಬೆಸ್ ಮೀ ಬರ ಬರ್ಗೋದು ಮೆಚ್ಚುಕ ಬಗ್ಗೆ ಹಿಂಗೆ ಆದ ಅನುಕಮ ಅಳಮನ ನೋವೆ ಅದಿ ಬದಲು ಕುರಿ ಮೇ ಸೆನಗಾಲ್ ಬದಲು ಕುರಿ ಮೆಚ್ಚು ಅಳಮನ ಫೆನಿ ಗೋಸವನ್ ಹಿಂಗೆ ತೊ ಐ ಐ ಗ್ರೂಪ್ಗೆ ಮೆಚ್ಚೆ ಈಗ ಸೆನಗಾಲ್ ಫ್ರಾನ್ಸ್ ಬದಲು ಕುರಿ ಮೆಚ್ಚು ಓತಿ ಚಿನ್ನೆ ಏಕಕೊಂಗ್ ಫ್ರಾನ್ಸ್ ಮಳುವೆಫ ದೆಂಗ್ ಇರಾಗ ನೋವೆ ಬದಲು ಕುರಿ ಮೆಚ್ಚು ಓತಿ ಹತ್ತರ ಏಕಕೊಂಗ್ ಮೀ ನೋವೆ ಮಳುವೆಫ ಹೆಮ್ಮಿ ಮೀ ದೆ ಟೀಮ್ ಮೆತಿ ತಿಂ ಪಾಯಿಂಟ್ ಲೀಫ ಏಕಂ ಮಿಹಾರ್ ಮಿ ಬದಲು ಕುರ ಮೆಚ್ಚ ಬ್ಯಾದಾರ್ ಮಿ ಬದಲು ಕುರನಿ ನೋವೆ ಯ ಸೆನಗಾಲ್ ದೆ ಮೀಗೆಂಗ್ ಅಳಮೆನ್ನ ಮೀ ಲಾದವೇನ ಮಿಸಾಕ ಕೊಂಬ ಎತ್ತೋ ಕುರಿಯದ್ದಾನೆ ಮೀ ಮೆಚ್ಚುಕೊಳ್ಮ ಮಜೆಫ ನೀವು ಯೋಗ ಮಿಹಾಸ ಮ್ಯೋತಿ ಕೌಮಿ ಸಲಾಮ ಹಮಯ ಆಸ ಎಮ್ ಎ ಕೂಡ ಇರ್ಕೊಳ್ಳ ತೆರೆಯತಿ ಬೇಪುಣ ಹಮಯ ಕೌಮಿ ಸಲಾಮ ಅಡು ಇವಡ ಎನ್ನವಾಣ ನೋವೇಗೆ ಕೌಮಿ ಸಲಾಮ್ ಮಿಹಾರ್ತಿ ಬೇಪುಣ ದಿಂಗ್ ಅಡು ಇವಡ ಎನ್ನವಾಣ